ప్రాచీనం గతం పరమనేన జీవనం తు నష్టం న భవతి స్వప్న దర్శనం న బాధితం భవేత్ మమ ప్రశిక్షకః అపి బోధయతి స్మ యది త్వం న కరిష్యసి తర్హి కోపి న కర్తుం పారయిష్యతి ఇత్థం యదా ఆస్మాకీనః సమాజః ప్రతివేశినశ్చ అస్మాన్ ఉత్సాహయుతాన్ కుర్వంతి తదా అస్మాకం ఉత్సాహ నష్టః న భవతి ప్రధానమంత్రి అనిమేషవర్య అనిమేషః మహోదయ మాం తు సర్వే వదంతి స్మ యదా ఏకవింశత్యధిక ద్విసహస్రతమే వర్షే అహం క్రీడనం ఆరబ్ధాన్ ఆసం తదా జనాం కథయంతి స్మ పశ్య ఏతత్ నూతనం క్షేత్రమస్తి త్వం కర్తుం న శక్ష్యసి తదా అహం కథితవాన్ అధునా యదా అహం ఏతత్ క్షేత్రం ప్రవిష్టవాన్ తదా అహం ఏతత్ నిశ్చయేన సాధయామి మమ పితా అపి సర్వదా విజ్ఞాపయతి స్మ త్వం యది ఏతస్మిన్ క్షేత్రే ఆగతః తర్హి కదాపి పృష్ఠతః మా పశ్య యతో హి ఏతత్ సాధయితుం చింతనం తు బహవః కురువంతి పరం సఫలాః కేచనేవ భవంతి త్వం ఏతత్ క్షేత్రం ప్రవిష్టః అతః అత్ర అవధానం కురు ఏతస్మిన్ పథే ఏవ అగ్రే సరః భవ తుభ్యం సర్వాః సువిధాః సర్వవిధాః సహాయతాః వయం దద్మః గృహపక్షతః సమర్థనం ఆరథిక సమర్థనం సర్వమపి వయం సాధయామః త్వం కేవలం పరిశ్రమం కురు అథ భారతం దర్శయ యత్ భారతీయాః అపి ధావితుం శక్నువంతి యతో హి ఏతే మాం కథయంతి స్మ యత్ భారతీయానాం జీన్స్ ఇతి వంశానుక్రమః తథా భూతః నాస్తి యేన తే సబ్ 10 ఉత్ సబ్ 10.1 ఇత్యేతస్మిన్ వర్గే ధావితుం ప్రభవేయుః అథవా కోపి స్ప్రింట్ ఇతి కర్తుం ప్రభవేత్ పరంతు అధునా ఆవాం ద్వావపి ఏతత్ ప్రమాణీకృతవంతో యత్ భారతీయాః అపి కర్తుం శక్నువంతి న తావత్ కఠినం అస్మాకం కృతే వయమపి సర్వం కర్తుం శక్నుమః ఏతత్ సర్వమపి మాం అత్యంతం ప్రేరయతి అథ యథా క్రమం ఆవాం ప్రశిక్షణం కురువంతౌ స్తః క్రమశః కాలబంధం ప్రతివారం ధ్వస్తం కుర్వః అన్యే భారతీయాః అపి ఏతత్ పశ్యంతః సంతి యత్ భారతీయాః అపి కర్తుం ప్రభవంతి అథ ఆవాం ఇతోపి కరిష్యావః శ్రీమన్ సంప్రతి ఆవయోః చయనం రాష్ట్రమండల క్రీడాభ్యః అపి జాతం తత్ర ఆగమ్యమానాసు స్పర్ధాసు ఆవాం ఇతోపి భద్రతరం ప్రదర్శనం కరిష్యావః ప్రధానమంత్రి అస్తు పశ్యంతు మమ మనసి అపి ఏకం కూతూహలమస్తి అన్యేషామపి భవేత్ మయా శ్రుతం యత్ యువామువౌ ఉత్తమే మిత్రే స్తః కిం యువాభ్యాం కిమపి పూర్వమేవ నిశ్చితమాసీత్ యత్ యది త్వం మమ కీర్తిమానం భంక్ష్యసి తర్హి అహమపి తవ కీర్తిమానం భంక్ష్యామి ఇతి ఆదౌ అనిమేషః వదతు అనిమేషః శ్రీమన్ పూర్వం కీర్తిమానం 10.18 పర్యంతమాసీత్ యన్మమైవ ఆసీత్ తతః గురీందర్వీర భ్రాత్రా ఉపాంత్య చక్రే 10.17 ప్రాప్య తత్ భగ్నం తతశ్చ మయా పునః ద్వితీయోపాంత్య చక్రే 10.15 కృత్వా భంగం కృతం తతః యదా మమ ఉపాంత్య చక్రం సమాప్తం తదా ఆవామువౌ ప్రసన్నౌ ఆస్వ యత్ ఆమ్ అద్య కీర్తిమానం భంగం జాతం తథా చ ఆవాభ్యాం ఉభాభ్యామేవ తత్ భగ్నం యతో హి తస్మిన్ సమయే స్పర్ధాయాం ప్రతిద్వంద్విత్వా భవతి ఏవ పరంతు ఆవాభ్యాం పూర్వమేవ నిశ్చితమాసీత్ తతః పూర్వం యదా ఆవాం సౌదీ అరేబియా దేశం గతవంతౌ స్పర్ధాం కర్తుం తదా తత్రాపి ఆవాం సహవాసినౌ ఆస్వ తత్రాపి ఆవాం చర్చాం కూర్వః యత్ భారతస్య ధావన క్రీడా అగ్రే నేతవ్యాస్తి సా చ ఆవయోః ఏవ హస్తే అస్తి ఆవాం యత్ కరిష్యావః తదేవ అన్యాన్ ప్రేరయిష్యతి ప్రధానమంత్రి గురీందర్వీరః కిం వక్తుమిచ్చతి గురీందర్వీరః ఆవాభ్యాం నిశ్చితమాసీత్ యత్ ఆవాం ఉత్తమం ధావిష్యావః యదా కదాపి శ్రీమన్ ఏకస్య ఆవశ్యకతా భవతి తదా అన్యః సాహాయ్యార్థం తిష్ఠతి యదా కీర్తిమానాత్ పూర్వం యదా మయా కీర్తిమానం కృతం తతః అనిమేషేణ కృతం యదా ఆవాం ప్రాగభ్యాసం కురువంతౌ ఆస్వ తదా అహం అనిమేషాయ అవదం యత్ ఇదానీం అనిమేష సహ ఖండః సమీచీనః అస్తి తత్ర గత్వా ఉపవిశ తత్ర పదక్షేపం కురు వయమత్ర ప్రాగభ్యాసం కరిష్యామః అత్ర ప్రాగభ్యాసః సమీచీనః భవిష్యతి అతః పరస్పర సాహాయ్యం కుర్వః పరస్పర సాహాయ్యేన అన్యః అపి ప్రగతిం కరోతి వయమపి ప్రగతిం కుర్మః మైత్రీ అపి ఆవశ్యకీ పరంతు శ్రీమన్ యదా వయం క్రీడాంగణాత్ బహిః స్మ స్పర్ధాయాః బహిః స్మః తదా మిత్రాణి స్మః యదా క్రీడాంగణే ప్రవిశామః తదా పరస్పరం ప్రతిస్పర్ధినః భవామః తత్ర తు అహం